0: గారే గారే
1: గర పడే
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మకు పట్టే
0: గారే
1: సూర్యకి దరజీ ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలజీ ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గజే
0: మేద